0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షిత రచించిన గణేష కృతులు వింటారు. గానం డాక్టర్ నీతా చంద్రశేఖర్, శ్రీమతి భారతీ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీ బి సాయి కార్తికేయ. వాద్య సహకారం వీణపై శ్రీమతి ఖాజా సుభాషిణి శాస్త్రి, వైలిన్పై శ్రీమతి ఐ శారదాచలం, మృదంగంపై శ్రీ కాపా శ్రీనివాసరావు, నిర్వహణ డాక్టర్ నూకల చినసత్యనారాయణ.
4: Listen to a rendition of Muthuswami Dikshita's compositions on Lord Ganesha, rendered by Dr. Neeta Chandrasekhar, Shrimati Bharati Subramaniam, Shri N.C.H. Parthasarathi, and Shri B. Sai Kartikeya. They are accompanied by Shrimati Kaza Subhashini Shastri on Veena, Shrimati I. Sharadachalam on violin, and Shri Kapa Srinivasarao on Mrdangam, conducted by Dr. Nukala Chinasathyanarayana.
3: కార్యక్రమంలో ముందుగా వినండి స్వేద గణపతి చూడామణి రాగం త్రిశ్రజాతి త్రిపుట తాళం.
4: ది రెండిషన్ బిగిన్స్ విత్ అ కంపోజిషన్ ఇన్ రాగ్ చూడామణి, శ్వేత గణపతి, సెట్ టు త్రిశ్రజాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ మూలాధార చక్ర వినాయక శ్రీరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ శ్రీ మూలాధార చక్ర వినాయక సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి వల్లభ నాయకస్య బేగడ రాగం రూపకతాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ బేగడా. వల్లభ నాయకస్య, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి ఆర్ద్రదేశి రాగంలో శ్రీ గణేశాత్పరం ఖండచపుతాళం.
1: యు విల్ హావ్ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆర్ద్రదేశి శ్రీ గణేశాత్పరం సెట్ టు

0: ఇప్పుడు వినండి ఏకదంతం భజేహం, బిలహరి రాగం, మిశ్ర చాపుతాళం.
1: లిసన్ టు ఏకదంతం భజేహం, ఎ కంపోజిషన్ సెట్ టు మిశ్ర చాపుతాళ్ ఇన్ రాగ్ బిలహరి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గజాంబా నాయకో రక్షతు జంజూటి రాగం మిశ్రచాపు తాళం.
1: లిసన్ టు గజాంబా నాయకో రక్షతు, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ జంజూటి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు వినండి గణనాయకం భజేహం రుద్రప్రియ రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ రుద్రప్రియ గణనాయకం భజేహం సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి గజానన యూతం రాగం చక్రవాకం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ చక్రవాకం గజానన యూతం సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మహాగణపతిం వందే తోడి రాగం రూపక తాళం.
1: ది రెండిషన్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి. మహాగణపతిం వందే సెట్ టు రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ముత్తుస్వామి దీక్షితర్ రచించిన గణేష కృతులు వినారు. గానం కుమారి డి వర్ధని, డాక్టర్ ఎస్ ఉమాదేవి, శ్రీ వాసా గోపినాథరావు, శ్రీ ఎన్ రామమూర్తి. వాద్య సహకారం వీణపై శ్రీమతి కె నాగమణి, వైలిన్పై శ్రీమతి పూసర్ల మనోరమ, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. నిర్వహణ డాక్టర్ నూకుల చినసత్యనారాయణ.
1: You were listening to a rendition of Muthuswami Dikshitar's compositions on Lord Ganesha, rendered by Kumari D. Varthani, Dr. S. Umadevi, Srivasa Gopinath Rao, and Sri N. Ramamurthy. They were accompanied on Veena by Srimati K. Nagamani, on violin by Srimati Pusarla Manorama, and on Mridangam by Sri P. V. Ramanamurthy, conducted by Dr. Nukala Chinasathyanarayana.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Violin Recital by Sri Peravali Nandakumar, supported on Mridangam by Sri K. Jagadish.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పెరవలి నందకుమార్ గారి వయోలిన్ వాచక చేరి వింటారు. మృదంగ సహకారం శ్రీ కె జగదీష్.
1: ఫస్ట్ లిజన్ టు సరసిజనాభ అటల వర్ణం సెట్ టు కాంబోజిరాగ్.
2: కార్యక్రమంలో ముందుగా సరసిజనాభ కాంబోజిరాగంలో అటతాల వర్ణం.

0: You have just heard to a Papanasam Sivan Kriti, Srivalli Deva Senapate, in Agnata Bhairavi, said to Adithal.
1: Intavarku, Srivalli Deva Senapate, Papanasam Sivan Kirtana Vinaru, Natabhairavi Ragam, Adithalam.
0: Now listen to Epnam Subramanya Ayyar Kriti, Raghuvamsa Sudambudhi Chandra, in Kadana Kutuhilam, said to Adithal.
1: Tarvata, రఘువంశ సుధాంబుధి చంద్ర పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన కథన కుతూహలం రాగం ఆదితాళం.

0: సుధాంబుది చంద్ర ఇంద్రా కథన కుతూహలం సెట్టు అదితాళ్.
1: ఇంతవరకు రఘువంశ సుధాంబుది చంద్ర పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన విన్నారు. కథన కుతూహలం రాగం ఆదితాళం.
0: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ నైట్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూఆర్ లిస్నింగ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పెరవలి నందకుమార్.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భా

0: You have just heard to a Thagaraja Kruthi, Maati Maatiki, in Rag Mohana, said to Mrs. Japutal.
1: ఇంతవరకు మాటి మాటికి త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు మోహన రాగం శ్రీపుతాళం
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ హర్డ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పెరవలి నందకుమార్ సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె జగదీష్ దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ది స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్
1: రాగం ఛానల్లో మీరింతవరకు పెరవలి నందకుమార్ గారి వయోలిన్ వాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె జగదీష్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరి శ్రీనివాస్ వీణావాద్య కచేరి వింటారు. వాతిసహారం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ముందుగా వినండి శహనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఏమాన చేవో రూపకతాళం.
2: Listen to a Carnatic Veena recital by Shri Meduri Srinivas. He is accompanied by Shri Keshanapalli Krishna Prakash on mridangam. Shri Meduri Srinivas begins his Veena recital with the composition of Saint Tyagaraja, E Mana Tichevo, in Rag Shahana, set to Rupak Tal.

0: బ్రోవ అరమ బహుదారి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బ్రోవ భారమ ఇన్ రాగ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు నండి నారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నీవేగాని నన్ను రక్షించే వారెవరు ఆదితాళం.
1: నౌ లిసన్ టు రామా నీవేగాని నన్ను రక్షించే వారెవరు ఇన్ రాగ్ నారాయణి, అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరు శ్రీనివాస్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాతి సహకారం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. కార్యక్రమం ఇప్పుడు వినండి. స్వరరాగ సుధారస శంకరాభరణ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. You are listening to a Carnatic Veena recital by Shri Meduri Srinivas. He is accompanied by Shri Keshanapalli Krishna Prakash on Mridangam. Continuing the concert, you will now listen to Swararaga Sudharasa, a composition of Tyagaraja Swami in Rag Shankarabharanam set to Aditala.

0: కార్యక్రమం చివరిగా వినండి, కురై ఉండ్రం ఇల్లై, రాజాజీ రచన, రాగం మాలిక, ఆదితాళం.
1: శ్రీ మేడూరి శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ రాజాజీ ఇన్ రాగమాలిక కురయుండ్రుమిల్లై సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రేడూరు శ్రీనివాస్ వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసిటల్ బై శ్రీ మేడూరి శ్రీనివాస్. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్ ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.